0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణా సాయిరామ్ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరి సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి వాచామ గోచరుండని, అఠాణా రాగంలో మైసూర్ సదాశివరావు రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shrimati Aruna Sairam. She is accompanied on violin by Shri Peri Subbarao and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shrimati Aruna Sairam begins her vocal recital with a composition of Mysore Sadashivarao in rag Athana, Vachama Gocharundani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఏలరా శ్రీకృష్ణ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఏలరా శ్రీకృష్ణ, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ కాంభోజి సెట్ టు రూపకతాళం.

0: ఇది న్యాయమా శ్రీరామచంద్ర, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన, మాళవిరాగం, ఆదితాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ మాళవి. ఇది న్యాయమా శ్రీరామచంద్ర, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి క్షేత్రయ్య పదం పై ఎదపై మీద జేరి నాదనామ క్రియరాగం త్రిస్ర జాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్నాదనామ క్రియ పై ఎదపై మీద జేరి సెట్ టు త్రిస్ర జాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ వేణుగోపాల కురంజి రాగంలో ముత్తుస్వామి దీక్షితర కృతి మిశ్రజాతి చెంపెతాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ కురంజి, శ్రీ వేణుగోపాల, సెట్ టు మిశ్రజాతి ఝంపెతాళ్, కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణా సాయిరాం గానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరు సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్.

0: பை நிரந்தரம் மீக் அந்திஞ்சே சேனல் ராகம்.
1: யூ ஆர் லிஸ்னிங் டு எ கர்நாடிக் கிளாசிக்கல் வோக்கல் ரிசைட்டல் பை ஸ்ரீமதி அருணா சாய்ராம். ஷி வாஸ் அக்கம்பனீட் ஆன் வயலின் பை ஸ்ரீ பேரி சுப்பாராவ் அண்ட் ஆன் மிருதங்கம் பை டாக்டர் எல்லா வெங்கடேஸ்வர் ராவ். திஸ் இஸ் ராகம் 24/7 டிடிஎச் எனி டைம் இண்டியன் மியூசிக்.
0: கர்நாடக சாஸ்திரி சங்கீத காரியக்ரமంలో శ్రీమతి అరుణా సాయిరామ్ గానం చేసిన జావళీలు పదాలు వింటారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండు సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో వినండి ఇప్పుడు కువలయాక్షిరో. గౌళిపంతు రాగంలో క్షేత్రీయ పదం మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ రెండిషన్ ఆఫ్ పదంస్ అండ్ జావళీస్ బై శ్రీమతి అరుణా సాయిరామ్. She is accompanied on violin by Shri Kokkunda Subramanya Sharma, on mridangam by Dr. Yella Venkateshwar Rao, and on ghatam by Shri Nemani Somayajulu. Listen to Kuvalayakshiro, a padam of Kshetraya in rag Gauli Pantu, set to Mishra Chaputal.

0: ఎంతనే వర్ణింతునే సఖి జవళి. రాగం కేదారం, ఆదితాళం త్రిశ్రగతి.
1: లిసన్ టు ఎ జావళి ఇన్ రాగ కేదారం. ఎంతనే వర్ణింతునే సఖి, సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: ఇప్పుడు వినండి సురటి రాగంలో క్షేత్రయ్య పదం కొంటెగాడు త్రిశ్ర జాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్ సురటి కొంటెగాడు సెట్ టు త్రిశ్ర జాతి త్రిపుట తాళ్.
2: కొంటె

0: ఇప్పుడు పూర్వీ కళ్యాణి రాగంలో జావళి నీ మాటలేమాయనురా ఆదితాళం.
1: లిసన్ టు నీ మాటలేమాయనురా ఇజావళి ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
2: నీ మాటలే మాయనురా.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, మాంజరాగంలో జావళి, సామి రాడా ఎనే, ఆదితాళం త్రిశ్రగతి.
1: శ్రీమతి అరుణా సాయిరామ్ కంక్లూడ్స్ హర్ రెండిషన్ విత్ అ జావళి ఇన్ రాగ్ మాంజి, సామి రాడా ఎనే, సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అరుణా సాయిరాం గానం చేసిన పదాలు జావళీలు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రెండిషన్ ఆఫ్ పద్మస్ అండ్ జావళీస్ బై శ్రీమతి అరుణా సాయిరాం. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are going to listen to vocal recital by Sri Chavali Krishnamurthy, supported on violin by Sri Komanduri Seshadri and on Rudangam by Sri Jonalagadda Simhachala Sastri.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ కోమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వినతాసుత వాహన ఇన్ రాగ్ జయంత సేన సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వినతాసుత వాహన జయంత సేన రాగం ఆదితాళల్లో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయ్డ్ త్యాగరాజ స్వామి కీర్తన మా జానికి చెట్టపట్టగా ఎండ్ర కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: మా జానికి చెట్టపట్టగా కాంభోజిరాగం ఆదితాళ్లలో త్యాగరాజ స్వామి వారి కీర్తన మీరు ఇంతవరకు విన్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు అమృతస్వామి దీక్షితుల కీర్తన శ్రీ దుమ్ దుర్గే ఇన్రాగ్ శ్రీరంజని సెట్టు ఖండజాతి ఏకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీదుమ్ దుర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: You have listened to Amuthaswamy Dikshithulu Kirtana Sri Dum Durge in Rag Sri Ranjani set to Khandajati Ekathal.
1: Sri Dum Durge Sri Ranjani Ragam Khandajati Ekathalanlo Muthaswamy Dikshithulu Vari Kirtana Mirinta Varaku Vinnaru.
0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program you are enjoying vocal recital by Sri Chavali Krishnamurthy.
1: Karnataka Sangeetha Karyakramamlo శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటున్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కీర్తన సుందరి నీ దివ్య రూపము ఇన్ రాగ్ కళ్యాణి సెట్ ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సుందరి నీ దివ్య రూపము కళ్యాణి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: You have enjoyed Athyagaraja Swami Kirtana, Sundari Nee Divya Roopamu Indra Kalyani Set 2 Adithaal.
1: Sundari Nee Divya Roopamu Kalyani Ragam Adithaalallo Athyagaraja Swami Vari Kirtana Mirintu Varaku Vinnaru.
0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Vocal Recital by Sri Chavala Krishnamurthy, supported on violin by Sri Kumanduri Seshadri and on Mridangam by Sri Jannalagadda Simhachala Sastri. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు చావల కృష్ణమూర్తి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ కొమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం. రాగం ఛానల్లో మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శోభిల్లు సప్తస్వర, జగన్మోహిని రాగం, రూపక తాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Karnataka classical veena recital by Shri C. Chittibabu. He is accompanied on mrudangam by Shri K. Veerabhadra Rao and on ghatam by Shri Nemani Somayajulu. Shri Chittibabu begins his veena recital with a composition of Saint Tyagaraja in Rag Jagan Mohini, Shobhillu Saptaswara, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి హంసనాదం రాగంలో త్యాగరాజస్వామి కృతి బంటురీతి కొలువియ్యవయ్య రామ ఆదితాళం.
1: లిసన్ టు బంటురీతి కొలువియ్యవయ్య రామ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ హంసనాదం, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: పరాకేల సరస్వతి తిరుపతి నారాయణ స్వామి రచన నాటకురంజి రాగం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ తిరుపతి నారాయణ స్వామి పరాకేల సరస్వతి ఇన్ రాగ్ నాటకురంజి సెట్ టు రూపక తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో చివరిగా వినండి సువర్ణాంగి రాగంలో పల్లవి మిశ్రచాపుతాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical veena recital by Shri C. Chittibabu. He is accompanied on Mrudangam by Shri K. Veerabhadra Rao and on Ghatam by Shri Nemani Somayajalu. Shri Chittibabu concludes his veena recital with a Pallavi in Rag Suvarnangi set to Mishra Chaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ సి చిట్టిబాబు. హి వాజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ కె వీరభద్రరావు అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.